సోపమనే సోపమనే అగ్గు తీంపోకు ఆటిని ప్రభుహంసోయరథా చెప్పులిసేను ఆటిని రాయను రాయము రొద్దు మెంబర్ రొద్దు మెంబర్ రాయము కోగారు బిలాని కాక ముయో అప్పవిష్ అంపు అప్పవిష్ మాని మాతి ఉలత్ కులేతు ఆతోస్ పలుగుయు ఉర ప్రిడూలి ఆకు కుదు మాతి ఉర ధర ఉర తల ఉర క్లిం మింగిర్ ప్రభు బరదేవ న్యోచక్ ఆలు కరో రాయము